దగుల్పాడే స్తాపపాణుకి ప్రతీది, దగుల్పాడే స్తాపపాణుకి ప్రతీది, దగుల్పాడే స్తాపపాణుకి ప్రతీది, దగుల్పాడే స్తాపపాణు